0: ఆదిశివాన విష్ణు మంగళం గరుడ ధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనుహరి ఏక్ పటక్ శుద్ధ మనగరి శిలాకుదాయా పట్టి ఎవటా రేడియో రాక్నోస్
1: సంపూర్ణ
0: కార్య సిద్ధి గరౌలా.